ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను సదా రవిః జిహ్వ

కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకితమస్తకః.

0: ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా సమాహితః సర్వాన్ కామాన్ అవాప్నోతి దీర్ఘమాయుశ్చ వర్ధనం.
1: హాయ నమః. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రతాప వజ్రదేహాయ అంజని గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష దక్షో గణ గ్రహ బంధనాయ భూత గ్రహ బంధనాయ ప్రేత గ్రహ బంధనాయ విశాచ గ్రహ బంధనాయ శాకిని డాకిని గ్రహ బంధనాయ కాకిని కామిని గ్రహ బంధనాయ బ్రహ్మ గ్రహ బంధనాయ బ్రహ్మ రాక్షస గ్రహ బంధనాయ చోర గ్రహ బంధనాయ మారి గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశయ మమ హృదయ ప్రవేశయ ప్రవేశయ స్ఫూర స్ఫూర ప్రస్ఫూర ప్రస్ఫూర సత్యం కథయ వ్యాఘ్ర ముఖ వందన సర్ప ముఖ వందన రాజ ముఖ వందన నారీ ముఖ వందన సభా ముఖ వందన శత్రు ముఖ వందన సర్వముఖ వందన లంక ప్రాసాద వంజన అముఖం మే వశమానయ క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజారం వశమానయ శ్రీ హ్రీం క్లీం శ్రీ ఆకర్షయ ఆకర్షయ శత్రున్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ మమ కార్య సిద్ధిం కురు కురు. ఓం రాం హ్రీం రూం రేం రోం రహ ఫట్ స్వాహ విచిత్ర వీర హనుమత మమ సర్వ శత్రూన భస్మీకరు కురు హన హన హూ ఫట్ స్వాహ.

కుంకుమస్య సమద్యుతి భుజ జ్ఞానమయో సర్వాం కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణి వరదాంకిత మస్తకః.

అంగారక మహాభాగ భగవన భక్త వత్సల వాణమామి మమాశీష ఋణమాసు వినాశయ ఋణ రోగాది దారిద్ర్యం ఏ చానేయ మృత్యవ వయ క్లేశ మనస్తాప.

ఆకాశ సామ్రాజ్యం రుష్టో హరసిత రక్షణాత్ విరంతి శక్ర విష్ణూనా మనుష్యాణాం తు కః కథా తేన త్వం సర్వ సంస్కృతీనా బృహరా.